0: Center 95.5, North South 95.6, East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: 94, 95.6, 98.2 megahertz. Me, the ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
1: RM3 Manoranjan Radio.
3: Toli Ragalu. Toli Ragalu. శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారం, శుభోదయాలు మీకందరికీ. ఈ అందమైన గురువారం కొత్త సూర్యకిరణాలతోనే మొదలైంది. అంటే జూన్ 18వ తారీఖు వరకు చేరి ఉన్నాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వామస్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. మన ఈనాటి కార్యక్రమంలో స్వాగతం, సుస్వాగతం. అంటే కొత్త ఉదయం, కొత్త ఆశలతోనే, కొత్త అవకాశాలతోనే మన జీవితంలో మరో అందమైన యొక్క పేజీ ప్రారంభమైంది. సరే, ఇదే సందేశంతోనే అంటే ఈరోజు మీ ముఖ్యంపై, అంటే ముఖ్యమైన చాలా ఉన్నాయి పనులు, అదే విధంగా మీ ముఖంపై ఒక చిన్ని చిరునవ్వు ఉంటే మీ రోజు మరింత అందంగా మారిపోతుంది. సో స్టే ట్యూన్ 94, 95.6 and 98.2 మెగాహెర్ట్స్. మీకందరికీ అంకితంగా మన నాటి కార్యక్రమం యొక్క తొలి పాట.

సరే ప్రియమైన శ్రోతలారా, ప్రేమ, ఆనందం, మంచి సంగీతంతోనే మీతో ఈరోజు ఒక వాగ్దానంగా కలిసి ఉంటాం. అంతే మొదలు పెట్టి ఉన్నాం ఈ మధురమైన యొక్క ఉదయం చక్కనైన పాటలతోనే. అంటే ఉదయం గురించి చెప్పాలంటే ఉదయపు గాలి యొక్క తాకిడి, పక్షుల యొక్క కిలకిల రారాలతోనే, అంటే చెట్ల యొక్క ఆకుల మధ్య నుంచి తొంగి చూసే సూర్య కిరణాలు, కొత్త సూర్యకిరణాలు. ప్రకృతి ప్రతిరోజు మనకు ఒక సందేశం చెబుతుంది, ప్రతిరోజు ఒక కొత్త అవకాశమని. కొన్నిసార్లు మనం వెతుకుతూనే ఉంటాం, కానీ ఆ ప్రశాంతత ప్రకృతి యోడిలోనే ఉంటుంది. స్వీటెస్ట్ లిసనింగ్ టు ఆల్ ఆఫ్ యూ.

లేడీస్ అండ్ జెంటిల్మెన్, గుర్తుంచుకోండి ఇంకొకసారి స్వీటెస్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అంతే మన ఈనాటి తొలి రాగాలు కార్యక్రమం మీరు వినబోతున్నారు మన 94.95.6 and 98.2 MHz మీద. అనుకుంటున్నాను ఈరోజు మొత్తం ఈ కార్యక్రమంలో మీరు మాతోనే 9 వరకు ఉంటారు. సో ఆల్ దోస్ ఎవరెవరు ఈ సమయాన్న హాయిగా కూర్చుని ప్రసారం ఇంట్లో వింటున్నారు, అండ్ చాలామంది ఈ సమయాన్న డ్రైవ్ చేస్తూ కార్యక్రమం కూడా వింటున్నారంటే, సో హ్యావ్ ఎ వెరీ సేఫ్ అండ్ సౌండ్ ట్రిప్ బ్యాక్ టు యువర్ ఆఫీస్ అని అనుకుంటున్నాను. బ్రహ్మాండకరంగానే ఈరోజు మొదలు మీరు పెట్టాలి.

శ్రోతలారా, మనం ఈరోజు ప్రేమతోనే ఒక చిరు నవ్వుతోనే మొదలు పెడితే అంటే ఎంతో చక్కగానే ఉంటుంది. అంటే మనం ప్రేమ అన్న పదం గురించి మాట్లాడితే అది ఒక అద్భుతమైన అనుబంధం కదూ. మన కుటుంబంపై ప్రేమ, స్నేహితులపై ప్రేమ, మన పనిపై ప్రేమ. చాలామంది పనికి బయలుదేరి ఉన్నారు ఈ సమయం. మన జీవితంపై ప్రేమ కూడా ఉంటే అంతే అందమైనది. ఈ ఉదయం మీరు ఎవరినైనా ప్రేమగా పలకరించండి, వారి రోజును కూడా అందంగానే మార్చేయండి.

సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరు ప్రయాణం చేస్తున్నారంటే ఈ సమయాన మీ గ్రామంలో మీ ప్రాంతంలో ఏ ఎక్కువ దిక్కులో ఉన్నారంటే చెప్పండి. అక్కడ వాతావరణం కాలం ఎలా ఉన్నది ఈ ఉదయపు సమయాన? ఈ ఉదయపు యొక్క వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ అందు చలి చల్లనైన గాలి, ప్రశాంతమైన ఆకాశం, కొత్త యొక్క అవకాశం మాకు చూపిస్తున్నది. అంటే ఇలాంటి అందమైన ఉదయాలు మన మనస్సుకు కొత్త శక్తి ఆపేక్షలు ఇస్తాయి కదూ. అంటే బయట వాతావరణం ఎలా ఉన్నా మన మనస్సులోని వాతావరణం మాత్రం చిరునవ్వుతోనే నిండిపోతే ఎంతో హాయిగానే మనం మొత్తం ఈరోజు మనం గడపాలి.

So, ladies and gentlemen, inkokkasari swagatam mana inati toli ragalu prasaram lone. And evarevaru mana inati karyakramamlo meekosam ennukunna paatalu meeru chakkagani vaatilonunna kammanaina maatalanu vintu navvutunnarante ఒక మాట మీకు చెప్తాను. అంటే మనమందరి దగ్గర ఒక అత్యంత అందమైన ఆభరణం ఉంటుంది తెలుసా మీరు. అది ఇది మనం చిరునవ్వు. అది ఉచితం కానీ దాని విలువ అమూల్యం. ఒక చిరునవ్వు, ఒక చిన్ని స్మైల్ మన ఒత్తిడిని తగ్గిస్తుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క సంతోషాన్ని పంచుతుంది. నవ్వుతూనే మొదలు పెట్టిన రోజు విజయంతో ముగిసే అవకాశాలు ఎక్కువ.

ప్రియమైన శ్రోతలారా, మనమందరం అంటే చుట్టుపక్కలు చాలా మంది ఉంటారు, డియర్ వాన్స్ రిలేటివ్స్ చాలా మంది ఉంటారు. అదే మనం ప్రతిసారి చెప్తూనే ఉంటాను, మన జీవితాన్ని అందంగా చేసేది కేవలం ప్రకృతి మాత్రమే కాదు, అసలు మన చుట్టూ ఉన్న మనుషులు కూడా. ఒక మంచి మాట, ఒక చిన్న సహాయం, ఒక హృదయపూర్వక పలకరింపు, ఇవి ఎవరి రోజునైనా వెలిగించగలవు. అంటే మాట ఏమిటంటే, మన వల్ల ఎవరో ఒకరు నవ్వితే అదే నిజమైన విజయం. సో కీప్ స్మైలింగ్ అండ్ బీ సక్సెస్ఫుల్.

సరే ప్రియమైన శ్రోతలారా, అసలు మన జీవితంలో పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు, కానీ మన ఆలోచనలు మాత్రం మన చేతుల్లోనే ఉంటాయి. నిజమే కదూ? అంటే ప్రతి సమస్యలో ఒక అవకాశం ఉంటుంది, ప్రతి సమస్యలో మాకు ఒక విశేషమైన పాఠం నేర్చుకునే యొక్క సదవకాశం ఉంటుంది, ప్రతి కష్టంలో ఒక పాఠం ఉంటుంది. సో కీప్ స్ట్రైవింగ్, కీప్ స్మైలింగ్, అండ్ మీకు ఉన్న యొక్క గమ్యం వరకు తప్పనిసరిగా మీరు చేరుతారు.

అండ్ దట్స్ ఇట్ లేడీస్ అండ్ జెంటల్మెన్. అంతే మన ఈనాటి కార్యక్రమం కొన్ని నిమిషాలు పూర్తి అవుతుంది కూడా. అంతే ఈ ఉదయం యొక్క గురువారపు రోజున ఈ జూన్ నెల యొక్క 18వ తారీఖున అంటే మీతో కలిసి నేను గడిపిన ప్రతి ఒక్క క్షణం ఎంతో ఆనందపూర్వకంగానే నేను అనుకుంటున్నాను, గడిపి ఉన్నాను, అనుకుంటున్నాను మీరు కూడా, మీ వైపు కూడా అదే జరిగింది. అంతే గుర్తించుకోండి, ఈరోజు మీరు అంటే ఎదురయ్యే ప్రతి వ్యక్తిని చిరునవ్వుతోనే పలకరించండి, ప్రేమను పంచండి, ప్రకృతిని ఆస్వాదించండి. అంటే తప్పనిసరిగా దట్ విల్ బి అ వెరీ స్వీట్ అండ్ నైస్ డే. ప్రతి ఉదయం ఒక కొత్త ప్రారంభం, ప్రతి చిరునవ్వు ఒక కొత్త ఆశ, అలానే ప్రతి మంచి ఆలోచన ఒక కొత్త విజయానికి యొక్క మొదటి అడుగు. సో కీప్ స్మైలింగ్, టేక్ కేర్. అనేక ధన్యవాదాలు. హ్యావ్ ఎ వెరీ స్వీట్ అండ్ నైస్ థర్స్డే. నమస్కారం, ధన్యవాదాలు.